పన్ కేఫ్ చేసి బ్యూటిఫుల్ నెరవల్ ఇంత సాంగ్ కలిగి ఉంటే కదా రాగ కీరవాణి కాంపిటీషన్ సేన్ త్యాగరాజ. Good karma fundraiser here at KFJC. We have got a great community presence here at our radio station. We do the Adopt a Highway program once a month. Clean up the side of Highway 280. If our community presence is important to you, please consider donating to kfjc.org.